0: Triple Z, 92.3 FM.
1: 92.3 FM, 3 Triple Z, భారత్ గ్రూప్ తరపున శ్రోతలందరికీ నళిని ఆకుల నమస్కారం.

0: ఏం రా గుల్ఫామ్, ఏం గురాయిని చూస్తున్నావు? భయపెట్టినీగా, నారాజైనావు. ఓహో, చాలా మందిని చూసినాంలే బిడ్డ. ఏం మునిమాణిక్యం చూసినావా? మన గురాయిని చూస్తుండే బిడ్డ, మన లెక్క తెలియదు. ఆహా, వినాలి. వీరములు మాట చెప్తే వినాలి. అబనా సుబనా
1: కొట్టా.

0: మాది మాది మాది మాది మాదే ఈ శోకమంతా, మాది మాది మాది మాది మాదే ఈ శోకమంతా, చేదు మాది చెమట మాది చెత్త కుప్ప ఉనికి మాది, పరుగు మాది పస్తు మాది నిత్యము అవస్థ మాది.
1: Listening to 3ZZZ, Melbourne Ethnic Community Radio, 92.3 FM. Broadcasting in your language.
2: The following program is in Sinhalese.
3: Oba apadawakata sudanamd. Australia Post saha Australian Red Cross ekwa anapekshita avasthawan sandaha sudanam bimata obata upakara karai. Adaganna sarala piwara kiyupayak heta vishala wenasak athi kala haki. Wedi vistara sandaha redcross.org.au/prepare weda piwasenna.
4: Proud sponsor of 3ZZZ 92.3 FM.
5: Obata matpen dunnot epa kiyenawada nathinam bæha mage riyaduru balapatre ahimi wei kiyala kiyenawada. Attatama mama matpen paane kana kenek nemei. Api weda karana sthane utsa
6: වකකීමෙන් හැසිරෙන්න ඔබ මත්පැන් පානය කළොත් වාහනේ පදවන්න එපා. TAC within පණිවිඩයක්.
1: Proud sponsor of 3ZZZ 92.3 FM.
7: මෙම වැඩසටහන ගුවන්ගතවන්නේ සිංහලෙන්.